0: ఎవరిన్ తిబేతన ఏ అజాబు అత్విజ్జనమ ఏ ఇంజారు వెవును మీ హుంగే హేందునుగే హురి నుబాకమాయ
1: వతవల్ల అన్హుం హత్తా హీన్
0: అది కండెళిగిం వా ముద్దతక కలేగి ఫాను ఎవరిన్నా ఎక్కిబావి వడాగన్న వాష్
1: وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
0: అది కలేగి ఫాను ఎవరిన్ నవ్వాగు దెకవడాగన్ నవాష్ ఫహె నికం హురే ఎవరిన్ దెకే నేమే
1: సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్
0: ఎవరిన్ సిఫకురా కంతకుం కలేగి ఫానుగె వెరి ఇజ్జతిగె వెరి రస్కలాంగె హుస్తాహిర్వే ఒడిగింబి
1: వసలాము అలల్ ముర్సలీన్
0: అది ఎమ్మెహా రసూలుంగే మచ్చ సలాం హుట్టే
1: వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్
0: అది హమ్దు హురి ఆలం తక వెరి అల్లాహ్షే
1: بسم الله الرحمن الرحيم
0: رحمان وانت رحيم وانت الله بإسم فلوم فشاغنمه

అనే హమకశ్వరం బిముగా ఖలీఫా ఖమ్గాతిమన్ రస్కలాంగే కలేగి ఫాను లెవ్వీమే ఫహె కలేగి ఫాను మీస్తకుంగే మెదుగా హక్కు గొతుగా హుకుం కురవ్వాష్ అది అమిల్ల ఎదుమ కలేగి ఫాను తబావె వడాను గన్నవాష్ ఫహె ఏరుం కలేగి ఫాను అల్లాహుగే మగుం ఎక్కిబా కుఫానితే హమకశ్వరం అల్లాహుగే మగుం ఎక్కిబావా మీహుం దన్నాష్ హిసాబు బల్లవా ద్వస్ హందా నత్తాలుముగ సబబుం ఎవరెన్న గదవెగింవా అజాబుం.

0: అది జిన్ని శైతాను ఎకలేగి ఫాన ఖిద్మ తెరకొద్ది వీమె ఏగె తెరేగా బొడెతి బినాతం హదా బయకాయి ఖాండుగె అడియ ఫీనా బయకువే
1: وآخرين مقرنين في الأصفاد
0: అది ఏగ తెరేంగ అనెబ్బయకు.

0: మీ అరకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనుగాడు
1: కీరిత్ కుర్ఆన్గే దివ్య తర్జమా.
2: కీరిత్ కుర్ఆన్ కు దివ్య తర్జమా మీదు గెనస్తేని సూరతు సాఫాత్ నువది అవ్వన ఆయతం ఫషాగిం ఇసూరే నిమ్మ సూరతు సాదు ఫషాగిం ఇసూరతు సాలిస్ హతర్వన ఆయతు గనియల తర్జమా విదాడు దివ్వాఫవని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: بسم الله الرحمن الرحيم
4: رحمن وانت رحيم وانت الله گه اسم فلم فشاگنمه

అనే హమకశ్వరం బిముగా ఖలీఫా ఖంగా తిమన్ రస్కలాంగే కలేగి ఫాను లెవ్వీమె ఫహె కలేగి ఫాను మీసకుంగే మెదుగా హక్కు గొతుగా హుకుం కురవ్వాష్ అది అమిల్ల ఎదుమ కలేగి ఫాను తబావె వడాను గన్నవాష్ ఫహె ఏరుం కలేగి ఫాను అల్లాహుగే మగుం ఎక్కిబా కుఫానతే హమకశ్వరం అల్లాహుగే మగుం ఎక్కిబావా మీహుం దన్నాష్ హిసాబు బల్లవా ధ్వస్ హందా నత్తాలుముగ సబబుం ఎవరెన్న గదవెగింవా అజాబు ఉంటే.

0: మీ ప్రోగ్రామ్ గా మీకు నిస్తేని డాక్టర్ అబ్దుల్ మజీద్ అబ్దుల్ బారి లివాఫవా కీరిత్ రసూలాగే సున్నై ఇస్లామీ షరియత్ కే దేవన మస్తరు మీ ఫోతుక హిమినే మౌలుమాత్ మీ మౌలుమాత్ హుషాళాతేని హసన్ హలీం
1: ఇజ్మాయకి ఎమ్మె వరుగద దలీల్ ఇజ్మా వెవెని ఏగె మచ్చ బురవివే దలీలే ఖురాను నువత సున్నతున్ లిబెన్ హున్న మస్సల తహుగె మచ్చ ఎహెన్ కమున్ ఎవ్వెస్ మస్సలే కామెదు ఉమ్మతుగె దన్నబే కలుం ఎవ్వెస్ జమానెగ్గ ఇజ్మా వెవడాగెన్ ఫినమ ఏగె ఫహుం వడాగన్నవా దన్నబే కలున్నం ఎబే కలున్ని కితమ్మె ఫున్నాంబు ఉస్ బేఫుడుం కముగ వియస్ కొరీగ వెవిఫవా ఇజ్మాయా ఖిలాఫె వడాగతుముగె ఎవ్వెస్ ఇఖ్తియారె లిబిగెన్ నువే ఎహెని ఎవ్వెస్ దువస్వరిగ్గ ఇల్మువెరిన్ కమకామెదు ఇజ్మా వెవడాగెన్ ఫినమ ఎగుతకి ఎవ్వెస్ షక్కెన్నెతి రంగళుగుయి మికన్ కీరిత్ ఖురాన్ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం గె బస్ఫుడు వర సాఫుకొం ఎంగి ఇకలేగి ఫాన్ గె హదీస్ ఫుడిగ్గె మానాగావే తిమన్ కలేగి ఫాన్ గె ఉమ్మతుగె ఎమ్మెన్ మగుఫురదు మకన్ ఇబ్బహెన్నువానే కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం గె సున్నతన్ అమల్ కురుం వాజిబు వెగెన్ వాకమ అస్హాబు బేకదుం వణి ఇత్తిఫాకు వెవడాగెన్ ఫ షరుయి హుకుంతన్ ఇస్తిన్బాతు కురెవ్వుముగ కీరిత్ ఖురానికే ఎఫ్ఫదాన్ సున్నత కీవెస్ హుకుంతన్ నెరవే దలీలెక్కముగ ఎబేకలుం బల్లవాఫవే ఎయి ఖురానున్నా రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె అమలు ఫుళున్నా ఎకలేగి ఫాన్గె బస్ ఫుళున్నా ఎఖురారు ఎవడాగతుమున్ మికన్ ఎంగేతి మిగుతుం బలాయరు మీగె ఎమ్ మిసాలకి కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం మువాజ్ బును జబల్ గాజీయ గిగొతుగ యమన ఫునువ్వమున్ ఇతురు ఎకలేగి ఫాన్ కురెవ్వి సువాలుగి తెరేగ అస్ఫవే కలేగి ఫాన్ హుకుం కురవ్వాణి కొంగొతగ తోయి మువాజ్ దెన్నెవి కీరిత్ ఖురానషే సువాలు కురెవ్వి ఖురానుం ఏగె హుకుం నుఫెని జనమ దిన్ హుకుం కురవ్వాణి కొంగొతగ తోయి దెన్నెవి అల్లాహ్గె రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతషిన్ ఫతువా దినుముగయ్యా షరుయి కంకముగయ్యా మినుమెస్ దీనుగె హురిహా కమిగ్గ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నె దలీలె కముగ బెలుమి సహాబీంగె దువస్వరుగ ఎవ్వెస్ ఖియాల్ తఫాతు ఉమెన్నెతి ఇత్తిఫాగు వడాగిన్ ఫవా కమిగ్ సహాబీంగె ఫహుగ తాబీ జమానుగవెస్ అది ఏగె ఫహుం మియదా హమియన్ ఆ జీలుతహుగవెస్ ఎవ్వెస్ ఖిలాఫెన్నెతి అమల్ కురెవుమున్ ఆస్ఫవా కమి కమ్మిహిన్ హింగాఫ వీనమవెస్ మి ఫహకన్ ఆస్ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నె కబూల్ నుకురా బయకు మి అడు ఉఫులాఫవే నమవెస్ మి అడకి ఎవ్వెస్ బురదనిన్ హురి అడకన్నువే ఎహెని ముస్లిమున్ ఎవ్వెస్ జమానిగ్గ కమకామెదు ఇత్తిఫాకు వెజ్జనమ ఫహుం అన్న ఎవ్వెస్ మీహకన్ ఎయా ఖిలాఫ ఫతువాయన్ను దివేన అది ఎఫద వాహకే దెక్కికంగ వీనమస్ ఏకీ ఎవ్వెస్ బురదనిగురి వాహకే కన్నువాతీ

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగావా తనాయి త్యబామీహుంగె ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగె కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె. నూనెకె ఎకలాంగెయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగె.

0: మీ ప్రోగ్రామ్ గా మీకు ఇనిస్తేని డాక్టర్ అబ్దుల్ మజీద్ అబ్దుల్ బారీ లివాఫవా కీరితి రసూలాగే సున్నెంగ్ ఇస్లామీ షరియత్ కే దేవన మస్తరు మీ ఫోతుక హిమినే మౌలుమాత్ మీ మౌలుమాత్ హుషాళాతేని హసన్ హలీం.
1: ఇజ్మాయకి ఎమ్మె వరుగద దలీల్ ఇజ్మా వెవెని ఏగె మచ్చ బురవివే దలీలే ఖురువాను నువత సున్నతున్ లిబెన్ హున్న మస్సల తహుగె మచ్చ ఎహెన్ కమున్ ఎవ్వెస్ మస్సలే కామెదు ఉమ్మతుగె దన్నబే కలుం ఎవ్వెస్ జమానెగ్గ ఇజ్మా వెవడాగెన్ ఫినమ ఏగె ఫహుం వడాగన్నవా దన్నబే కలున్నం ఎబే కలున్ని కితమ్మె ఫున్నాంబు ఉస్ బేఫుళుం కముగ వియస్ ఖురీగ వెవిఫవా ఇజ్మాయా ఖిలాఫె వడాగతుముగె ఎవ్వెస్ ఇఖ్తియారే లిబిగెన్ నువే ఎహెనీ ఎవ్వెస్ దువస్వరిగ్గ ఇల్మువెరిన్ కమకామెదు ఇజ్మావె వెడాగెన్ ఫినమ ఎగుతకీ ఎవ్వెస్ షక్కిన్నెతి రంగళుగుయ్ మికం కీరిత్ ఖురువానున్నా కీరిత్ రసూలా సొల్లల్లాహు అలైహి వసల్లంగె బస్ఫుళుం వర సాఫుకుం ఎంగి ఎకలేగి ఫాన్గె హదీస్ ఫుళిగ్గె మానాగావే తిమం కలేగి ఫాన్గె ఉమ్మతుగె ఎమ్మెన్ మగుఫరదుమకం ఇబ్బహెన్నువానే కీరిత్ రసూలా సొల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతం అమల్ కురుం వాజిబువెగెం వాకమ అస్హాబు బేకలుమణి ఇత్తిఫాకు వెడాగెంఫ షరుయి హుకుమ్తం ఇస్తిన్బాతు కురెవ్వుముగ కీరిత్ ఖురువానికే ఎఫ్ఫదాం సున్నత కీవెస్ హుకుమ్తం నెరవే దలీలెక్కముగ ఎబేకలుం బల్లవాఫవే ఏ ఖురువానున్నా రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె అమలు ఫుళున్నా ఎకలేగి ఫాన్గె బస్ ఫుళున్నా ఎఖురారు ఎవడాగతుమున్ మికం ఎంగేతి మిగుతుం బలాయరు మీగె ఎం మిసాలకి కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం మువాజ్ బును జబల్ కాజియే గిగొతుగ యమన ఫునువ్వమున్ ఇతురు ఎకలేగి ఫాన్ కురెవ్వి సువాలుగి తిరేగ అస్ఫవి కలేగి ఫాన్ హుకుం కురవ్వాణి కొంగుతగ తోయి మువాజ్ దెన్నెవి కీరిత్ ఖురువానషే సువాలు కురెవ్వి ఖురువానుం ఏగె హుకుం నుఫెని జనమ దెన్ హుకుం కురవ్వాణి కొంగుతగ తోయి దెన్నెవి అల్లాహ్గె రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతషిన్ ఫతువా దినుముగయ్యా షరుయి కంకంగయ్యా మినుమెస్ దీనుగె హురిహా కమెగ్గ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నె దలీలె కముగ బెలుమి సహాబీంగె దువస్వరుగ ఎవ్వెస్ ఖియాల్ తఫాతు ఉమెన్నెతి ఇత్తిఫాగు వడాగిన్ ఫవా కమెన్ సహాబీంగె ఫహుగ తాబీ జమానుగవెస్ అది ఏగె ఫహుం మియదాహమియన్ ఆ జీలుతహుగవెస్ ఎవ్వెస్ ఖిలాఫెన్నెతి అమల్ కురెవుమున్ ఆస్ఫవా కమే కమ్మిహిన్ హింగాఫవీనమవెస్ మి ఫహకన్ ఆస్ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నె కబూల్ నుకురా బయకు మి అడు ఉఫులాఫవే నమవెస్ మి అడకి ఎవ్వెస్ బురదనిన్ హురి అడకన్నువే ఎహెనీ ముస్లిమున్ ఎవ్వెస్ జమానెగ్గ కమకామెదు ఇత్తిఫాకు వెజ్జనమ ఫహుం అన్న ఎవ్వెస్ మీహకం ఏ ఆ ఖిలాఫ ఫతువాయన్ను దివేన అది ఎఫద వాహకే దెక్కికం గవీనమస్ ఏకీ ఎవ్వెస్ బురదనిహురి వాహకే కన్ను ఆతి

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: మీ ఆరుకటి మెంతమాలి ఎక్కేచ్చి మీ

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అళుకం నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వని తెబానుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లీవిగిన్ దాని ఏంకమున్ మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లీవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుళుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకమున్ ఏనెట్టక నమాదు గుతుగా ఇకం లీవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కూర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరి నువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికి బీకలు ఏనయ దువాకొద్దుము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగే ఉమ్మీదుగ అడుగుమెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగే కురింకముగావ్యస్ అది నమాదుగే ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహతుగా కురేముందా దువాయకముగుఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసులు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజారు కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.